నిగ్రహిపాని వర్ణనాన్ని శశమల్లోధే నిగ్రహిపాని వర్ణనాన్ని శశమల్లోధే ఈ దుష్టనాగుం దుర్యోధనం చైదరు నినచ్చాల్.

0: శ్రీవాదప్పనివని బిక్కప్పనివని నడుగడ చెలి పురంబుల చెలి
1: వాదప్పనివని బిక్కప్పనివని నడు